0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్జ్ మీద ఆర్ఎం త్రీ

అనుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నారు. బ్రహ్మాండకరమైన ఈ గురువారపు రోజున మీరు మొదలుపెట్టి ఉన్నారు. అండ్ ఈ సమయం మన గంటసేపు కార్యక్రమం ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.95.6 అండ్ 98.2 మెగాహెర్ట్స్ మీద. సో ఎంజాయ్ దిస్ వన్ అవర్ విశేషమైన తెలుగు పాటల ప్రయాణం. ఈరోజు ఎన్నుకున్న పాటలు మీరు తప్పనిసరిగా విని మెచ్చుకుంటారు.

Totally Ragalu, Totally Ragalu. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన తొలి రాగాలు కార్యక్రమంలో వందనాలు స్వీకరించుకోండి.

0: ప్రియమైన శ్రోతలారా, తారీఖులు, నెలలు, వారాలు మారవచ్చు, కానీ మీ ముఖం పైన ఈరోజు ఆ అందమైన చిరునవ్వుతోనే మీరు ఈ ప్రత్యేకమైన గురువారపు రోజున మీరు ప్రారంభిస్తున్నారని నా మనవి. అదే మన చిరునవ్వు మనకు ఆనందాన్ని ఇస్తుంది కదూ. మన చుట్టూ ఉన్నవారికి కూడా అదే సంతోషాన్ని మీరు పంచిపెడితే అదే చిరునవ్వును దాచుకోకండి, పంచండి.
1: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
2: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
1: దాంతో నా వీపు గోకోలుంది.
2: నువ్వే మాయ చేసావు గాని
1: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశాను.

సో లేడీస్ అండ్ జెంటల్మెన్, మనైనాటి ప్రసారంలో ఇంకొకసారి వందనాలు, స్వాగతం. స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ 94, 95.6 and 98.2 MHz. ఇదే ఆనందం, ఇదే ప్రేమ, ఇదే లవ్తోనే మన కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాం. అంటే లవ్ గురించి ఏం చెప్తాం, ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు, అది మనస్ఫూర్తిగా పలికే ఒక మంచి మాట, అవసరమైనప్పుడు అందించే చిన్న యొక్క సహాయం, మన వాళ్ళను అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. దట్స్ ఆల్ అబౌట్ లవ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. ఇదే ప్రేమను పంచిపెడతానికి యొక్క శుభానందంతోనే చేరి ఉన్నాను. సో ప్రేమ ఉన్న చోటు మీరు మనసులకు దూరం ఉండడు.

తొలి రాగాలు అన్న కార్యక్రమం ఒక మంచి మాట మీకు చెప్పాలంటే కొన్నిసార్లు మనం ఎవరికైనా చెప్పే ఒక చిన్న మాట అదే మాట వారి రోజునే మార్చి వేయగలదు. అందుకే ఈరోజు కనీసం ఒక్కరినైనా సరే అభినందించండి, ప్రోత్సహించండి, సంతోషపెట్టండి. అదే తప్పనిసరిగా దాట్ విల్ మేక్ ద డే ఆఫ్ దాట్ పర్సన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, జస్ట్ బిలీవ్ మీ. అండ్ అదే సంకల్పంతోనే ఈ శుభ గురువారం మనం మొదలు పెట్టారు. అండ్ లెట్స్ ఎంజాయ్ దిస్ సూపర్ మార్నింగ్ అండ్ హోపింగ్ దాట్ ఈరోజు కూడా ఒక మిశ్రమంగా కార్యక్రమంలో ఎన్నుకున్న ఓల్డీస్ అండ్ ఓ ద న్యూ హిట్స్ మీరు విని బాగా మెచ్చుకుంటారు.

శ్రోతలారా, ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ఉంటాయి, మనం అడుగుతూనే ఉంటాం. బంధాలేంటి? బంధాలు అసలు బలంగా ఉండాలంటే పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేనే లేదు. సమయం ఇవ్వడం, వినడం లేదా అర్థం చేసుకోవడం, గౌరవించడం, అదే చాలు. మనకు ఎంతో విలువైన వారు మన దగ్గర ఉన్నప్పుడే వారి విలువను మీరు గుర్తిద్దాం కదూ. సో అనుకుంటున్నాను ఈ రోజున వారం యొక్క మధ్య భాగం వరకు చేరి మీరు తలచి ఉన్నారు ఏమి ఈరోజు మీరు సాధించాలి, పూర్తి చేయాలి పనులు. సో హోపింగ్ దాట్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్.

ప్రియమైన శ్రోతలారా, మీరు నమ్ముతారు కదూ, జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. దట్స్ నాట్ ద సేమ్ ఎవ్రీడే. కొన్ని రోజులు మీరు సంతోషంగానే ఇస్తారు, అంటే సంతోషంగానే మీరు ఉంటారు. కొన్ని రోజులు సంతోషాన్ని ఇస్తాయి, మరి కొన్ని రోజులు మనకు పాఠాలు నేర్పుతాయి కదూ. వి లర్న్ లెసన్స్ ఎవ్రీడే. కానీ ఏ పరిస్థితిలోనైనా రేపు మరింత మంచిగా ఉంటుందనే ఆశతోనే మనం మాత్రం వదులుకోకూడదు. అంటే వాటిని మన జీవితంలో అమలులో పెట్టి అప్పుడే మనం ముందుకు సాగాలి. దట్స్ అబౌట్ ఆశ.

సరే శ్రోతలారా, ఈరోజు మీ హృదయంలో అదే ప్రేమ ఉండాలి, మీ మాటల్లో మాధుర్యం ఉండాలి, మీ ముఖంపై స్పెషల్లీ మీ ముఖంపై అదే చిరునవ్వు ఉండాలన్న మాటతోనే మీ అడుగుళ్ళు ఆ ఉత్సాహం కూడా ఉండాలి. సో ఈరోజు మన కార్యక్రమం మూలంగా అదే ఆనందం మీకు కలిగించి ఉన్నారని ఆశిస్తున్నాను. సో హోపింగ్ దట్ దైవ అనుగ్రహాలు ఉంటే మరొక తెలుగు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. నమస్కారం.